ఏ నిచ్చ విళయాలే మనే మంకుతిమ్మ సచ్చిదానందంగల్ ఆత్మ స్వభావరస బచ్చిడువుదు అదను జీవితయ మాయి.